0: सुरेश वाडकर के गाए फिल्म मैंने जीना सीख लिया फिल्म के इस गीत के साथ ही चित्रगीत कार्यक्रम अब समाप्त हुआ। ये आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। दोपहर के 12 बजे हैं, आइए सुनते हैं तेलुगु कार्यक्रम।
1: మీడియం వ్యూ 438.6 మీటర్లు అనగా 684 కిలోహార్ట్స్ పై ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం నుంచి నేటి ప్రసారం ప్రారంభం.

ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారాన్ని ప్రియమైన శ్రోతలకు నమస్కారాలతో మీ ముందుకు తెస్తున్నవారు మేడసాని శ్రీనివాసులు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, శ్రావణమాసం, బహుళపక్షం, చతుర్దశి, సెప్టెంబర్ నెల 10వ తేదీ ఈరోజు గురువారం.

నేటి సూపర్ హిట్ పాటల కార్యక్రమంలో భాగంగా కొన్ని చిత్రాల్లో నుంచి పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలు వినవచ్చు.

కార్యక్రమానికి ముందుగా వినండి ఒక సూక్తి. ఆపదైన వేళ సరసి బంధుల చూడు, భయము వేల చూడు బంటుతనము, పేదవేల చూడు పెండ్లాము గుణమును, విశ్వధాభిరామ వినురవేమ. మనిషి గమనించదగిన ముఖ్య విషయమిది. కలిమి కలిగి ఉన్ననాడు బంధువులు కలిసి ఉండడం గొప్ప కాదు, లేనినాడు కూడా వారంతా కలిసి ఉంటారా అని ఆలోచించాలి. ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులు ఒత్తురు అన్నట్లన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి అన్నారు. ఇది సుమతి శతకారుడు బద్దెన కలిమి యొక్క మంత్రజాలాన్ని వివరించాడు. విధి వక్రీకరించి కలిమి కరిగిపోయి పేదరికం వస్తే అప్పుడు ఎంతమంది బంధువులు ఆదరిస్తారు గమనించాలి. ఒక పేదవాడు వీధిలో వెడుతుంటే అతను మీ బంధువేట కదా అని ఎవరైనా అడిగితే, అబ్బే అతనికి మాకు ఏ బంధుత్వం లేదండి, ఎక్కడో బీరకాయ పీచు సంబంధం అంటారు. అతనే కాలం కలిసొచ్చి డబ్బు సంపాదించి ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ఉంటే అతను మాకు చాలా దగ్గర బంధువండి, రక్త సంబంధం కూడా అంటారు. ఈ వ్యత్యాసం కల్పించింది డబ్బే. అందుకే కలిమి ఉన్ననాడు కాదు, అది లేనినాడు ఎంతమంది ఆత్మీయులు మిగులుతారో గమనించమంటాడు వేమన. అలాగే భయము వేల చూడు బంటుతనము. ఆపద కలిగినప్పుడే భయం కలుగుతుంది. చాలామంది యజమానులకు నమ్మిన బంట్లు పక్కనే ఉంటారు. అలాంటి గుణము కలవారు ఆ యజమానికి ఆపద ఎదురైనప్పుడు అర్థమవుతుంది. అనుకోకుండా దొంగలు ఎదురుపడ్డారు అనుకోండి, అప్పుడు బంటు తన ప్రాణాన్ని కూడా తెగించి యజమాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. ఇది బంటు ధర్మం. నిజమైన బంటు గుణము అప్పుడు తెలుసుకోవచ్చు. అతడు ఆంజనేయుని వంటివాడా లేక ఆషాఢభూతి వంటివాడా అనేది మనకు అర్థమైపోతుంది. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం. మీరింతవరకు సూక్తి విన్నారు కదా, ఇప్పుడు వినండి

అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి రాణిలక్ష్మి రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై స్వరాజ్ దీపం లాంగనన్న మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బారాటాంగ్ రేపు ఉదయం 6:15 సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బొంబక రేపు ఉదయం 6:15 స్వరాజ్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 11:00 సహీద్ ద్వీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 1:00 స్వరాజ్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 11:30 స్వరాజ్ ద్వీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2:00 సహీద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కమోటా రేపు మధ్యాహ్నం 2:30 సహీద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిచంగ రేపు సాయంకాలం 5:00 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 7:00 మాయబందర్ మీదుగా డిగ్లీపూర్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7:00 డిగ్లీపూర్లో బయలుదేరి మాయబందర్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి క్యాంబల్బే రేపు రాత్రి 9:00 లిటిల్ అండమాన్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 9:00 లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. ఇప్పుడు వినండి వాతావరణ సూచనలు. అండమాన్ నికోబార్ దీవుల్లో అనేక చోట్ల అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని చోట్ల ఈదురుగాలు కూడా వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోవు 7 రోజుల వాతావరణంలో వివిధ మార్పులు చోటు చేసుకునే అవకాశముందని రైతుల కోసమంటే ప్రత్యేకించి వ్యవసాయదారులకు వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. ఈరోజు నుంచి రాబోవు 4 రోజుల్లో మత్స్యకారులకు మాత్రం వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి చేపల వేటకు వెళ్లేవారు మార్పులను గమనించి సముద్రంలోకి వెళ్లాలని సూచించింది. మీరింతవరకు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో భాగంగా నేటి సూపర్ హిట్ పాటల కార్యక్రమంలో కొన్ని చిత్రాల నుంచి పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలు మనము వినవచ్చు. ఇందులో భాగంగా ఈరోజు వినండి ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన ఈరోజును జరుపుకుంటారు. ఆత్మహత్యలను నివారించవచ్చునని ప్రజల్లో అవగాహన కల్పించడానికి, మానసిక ఆరోగ్యంపై చైతన్యం తెచ్చేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ముఖ్యమైన వివరాలు ఏమిటంటే, దీనిని మొదటిసారిగా 2003లో నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వీరిద్దరూ సంయుక్తంగా ప్రారంభించాయి. 2024 నుండి 2026 వరకు దీని ప్రధాన థీమ్ ఏమంటే ఆత్మహత్యపై కథనాన్ని మార్చడం, ఆత్మహత్యల గురించి మాట్లాడటం, అవసరమైన వారికి సహాయాన్ని అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ప్రాముఖ్యత ఏమిటంటే, మానసిక ఒత్తిడితో బాధపడేవారికి అండగా నిలవడం, నిరాశ నిస్పృహల నుండి ఒంటరిగా వారిని చాలించకుండా ఉండడం, అదేవిధంగా భావించకుండా వారి ఆత్మహత్యలో లేదా సహాయక కేంద్రాల నుంచి వారికి మానసిక ధైర్యాన్ని అందించడం ప్రధాన ఉద్దేశ్యం. 1999లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ చూపిన చొరవ, దాని అమలు కొరకు చేసిన ప్రణాళికలను సంబంధించి ప్రస్తావించబడింది. ఆత్మహత్యకు ముందు ప్రవర్తనల గురించి అవగాహన పెంచడానికి, వాటిని ఎలా సమర్థవంతంగా నిరోధించడంలో తెలియచేయడం

చేయడానికి ప్రపంచ, జాతీయ, బహుళరంగ కార్యకలాపాలు ఆ సంస్థ ఆధారపడి ఉంది. జాతీయ విధానాలు ఆత్మహత్యల నివారణ ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి, అంచనా వేయడానికి దేశాల సామర్థ్యాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్య నివేదిక ప్రకారం ఎక్కువగా అంటే ఆదాయం ఉన్న దేశానికి జాతీయ ఆత్మహత్యలు నివారణ ప్రణాళిక లేదని, తక్కువ మధ్యతరగతి ఆదాయం వైపు దేశాలలో 10% కన్నా తక్కువగా ఎగువ మధ్య అధిక ఆదాయము దేశాలతో దాదాపు 3వ వంతుగా ఉన్నట్లు నివేదించింది. 60 నుంచి 70 దేశాలు ఈ అవగాహన సదస్సులో పాల్గొంటున్నాయి. ప్రపంచ ఆత్మహత్యల నివారణ ఉత్సవాలు సందర్భంగా మానసిక వైద్య నిపుణులచే సదస్సులు నిర్వహిస్తారు. ఆత్మహత్యల నివారణ దినోత్సవం గుర్తుగా పసుపు, నారింజ రంగు రిబ్బన్లు చేతులు కట్టుకుని ఆత్మహత్యలు వద్దు, ఎందుకంటే నిండైన జీవితమే మాకు ముద్దు అంటూ వినాదాలు చేస్తూ అవగాహన కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమం మనకు తోడ్పడుతుంది. విన్నారు కదా, ఇప్పుడు వినండి కార్యక్రమంలో భాగంగా ఒక పాట.

0: सिरिंज का इस्तेमाल कर लेते हैं। इन छोटी छोटी लापरवाहियों से मुझे उनके पास आने का मौका मिल जाता है, तो मैं हूँ HIV वायरस। मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया क्या?
1: ద్వీపం మీ కథ మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ వద్ద ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదే మీకు సువర్ణావకాశం. మీ కెమెరా కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సాంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1-3 నిమిషాల నిడివి గల వీడియోను రూపొందించి మీ దీవి కథను ప్రపంచానికి చెప్పటమే. అవును, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయి 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయి 2,00,000 రూపాయలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5,00,000 రూపాయలు. ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరచి ప్రోగ్రాంకు వెళ్ళి మీ దరఖాస్తు సమర్పించండి. వీడియో సమర్పణలు 31 August 2026 వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపజేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ భారతదేశ వేదిక, మీ ద్వీపం మీ కథ మన గర్వం. ఇప్పుడే పాల్గొని 1,00,000 మందికి స్ఫూర్తినివ్వండి.
2: Greatest treasures are not just its monuments, they are its people, culture and untold stories. The Ministry of Information and Broadcasting through Prasar Bharati proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes or hidden destinations, your story matters. Create a 1-3 minute video, reel, documentary, podcast or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India, because every district has a story worth telling.
3: Namaste, Goinkas लेकर आया है गणेश पूजा का नया कलेक्शन. त्योहार की खुशियों के साथ अपने स्टाइल में लाइए एक नया रंग, नए डिजाइन, खूबसूरत रंग और बजट फ्रेंडली कीमतें, सब कुछ एक ही जगह. इस गणेश पूजा अपने त्योहार के लुक को बनाइए और भी खास बिना बजट की चिंता के. तो आज ही आइए गोइंकास और चुनिए अपना पसंदीदा कलेक्शन. गोइंकास, हर त्योहार आपके स्टाइल के साथ.
4: ఈ రోజు భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఉత్తరప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి అయిన గోవింద్ వల్లభంత్ జయంతిని ప్రతి సంవత్సరం September 10 జరుపుకుంటారు. ఆయన 1887 September 10 ఉత్తరాఖండ్లోని ఆల్మోరా సమీపంలో ఒక గ్రామంలో జన్మించారు. ఆయన 7 March 1961 తుదిశ్వాస విడిచారు. భారతదేశ పౌర అత్యున్నత పురస్కారమైన భారతరత్నను 1957 అందుకున్నారు. ఆయన దేశానికి హోమ్ మినిస్టర్గా కూడా ఆయన పనిచేశారు. అదేవిధంగా మంత్రిగా కూడా సేవలు అందించారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమం చరిత్రలో నాయకుడు, ఆధునిక భారతదేశపు వాస్తు శిల్పిలో ఒకరు. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ,

వల్లభాయ్ పటేల్ పాటు ఈయన కూడా ఒక ప్రముఖ భూమికను పోషించారు. అదేవిధంగా 40లో సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వహించడంలో పంత్ జైలు పాలయ్యాడు. 1942లో క్విట్ ఇండియా తీర్మానంపై సంతకం చేసినందుకు మరొకసారి ఆయన అరెస్ట్ అయ్యారు. ఈ విధంగా ఒక రాజకీయ నాయకుడు, స్వాతంత్ర సమరయోధునిగా దేశానికి ఎన్నో సేవలను ఈయన అందించారు.

మీరింతవరకు నేటి సూపర్ హిట్ పాటల్లో భాగంగా కొన్ని చిత్రాల్లో నుంచి కొన్ని పాటలు ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలు విన్నారు. ప్రకృతి ఒసగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి మా అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవు ఇవ్వండి. మరి నమస్తే.